0: ఘోడా చతుర ఏక పేరైనా యా ఘోడా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నార కరకె సింగార
2: ఎక చతుర నార బడి హోషియార
1: మేరే మన కే ద్వార యే భుతత జాత
2: అప్నే హీ జాల మే ఫసత జాత
1: హమ మరత జాత అరే ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్
2: చతుర నార బడి హోషియార
1: కరకె సింగార
2: అప్నే హీ జాల
1: మేరే మన కే ద్వార
2: ఫసత జాత